0: ఇప్పుడు వినండి శ్రీ కమలాంబికాయ సహన రాగం త్రిశ్ర త్రిపుట తాళం ముత్తుస్వామి దీక్షితర్ నవావరణ కీర్తన.
1: You will now listen to a Navavaran Kirtan of Muthuswami Dikshitar, Shri Kamalambikaya, in Rag Sehana set to Trishra Triputatal.

0: సత్తలేని దినము నాగానందిని రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి
1: శ్రీమతి పద్మావతి కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి సత్తలేని దినము ఎన్ రాగ్ నాగానందిని సెట్ టు ఆదితాళం

0: కార్యక్రమంలో చివరిగా వినండి బేహాగ్రాగంలో అన్నమాచార్య కీర్తన చందమామ రావి రూపకతాళం
1: శ్రీమతి పద్మావతి కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య చందమామ రావి ఇన్ రాగ్ బేహాగ్ సెట్ రూపకతాళం।

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి కడియాల పద్మావతి వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు A Carnatic classical veena concert by Srimati Kadiyala Padmavati. She was accompanied on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గాత్రక చేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎన్సి మాధవ్, మృదంగం పై శ్రీ కేశానపల్లి జ్ఞానానందం.
4: Listen to a Karnataka classical vocal recital by Madurai Shri T.N. Seshagopalan. He is accompanied on violin by Shri N.C. Madhav and on mridangam by Shri Keshanapalli Jnananandam.
3: Karyakramamlo munduga vinandi Manavi Cheyakona Vayya Sarasangi Ragam Rupaka Talam Patnam Subramanayya Rachana.
4: Shri T.N. Seshagopalan begins his vocal recital with a composition of Patnam Subramanya Ayyar, Manavi Cheyakona Vayya, in rag Sarasangi, set to Rupak Tal.